గడి మెందురు ఎక్కజ్జి తెబెఫ్రంగడు సుమతి గెందవని దేహరాజ్జేకాడు.

0: HDFC. Make home happen.
1: Oba kiri STMall ge.
2: STMall ne. Oba gonta.
3: Abi kotto STMall ge.
2: Hey hello.
4: Miri STMall ga.
2: Hina ta vegan mi udani.
4: STMall ngeng ha chufri avia fari puri ma. Kharen ho dumo ge. Fursat le ba.
5: Hasta Jyoti Naseeb Lagwala. Estev mi promotion nimendek ina gilan liyafariko kharen hodum be fursa. Bihar kuriyadda mi promotion nimeni dihe December ganiyada.
3: Eko ba kanta kuti olene?
2: Kem olga?
3: Enakta ve kem me olene?
2: Ehe neenge ta?
6: మిహారు గడింగ్ రేగడు అగ్గడి సబ్బిస్ మినిట్ సాలిస్ అస్సుకుంతు మీ దివహి రాజ్యగాడు దెన్ దివహి రాజ్యగాడు ఎమ్మె అవహ తివెఫ్ నహమే అమ్మె గెనిస్తేని అగ్గడి తిరిస్ మినిట్గా సోదే బగీచా మీ ప్రోగ్రామ్కి ఇమాము నవవీ రహమత్లో లివాఫావా మషూర్ ఫై రియాల్ సోలిహిన్ గే ఎకి బ్యాతవ్గ షరహతక తఫ్సీల్ దగ్గినిస్తే ప్రోగ్రామే రియాల్ సోలిహిన్ కి ముస్లిమిక్కి దిరియునుముగే కొమ్మె కమకవ్ వెస్ ఫురిహమ్మ ఇర్షాదా నసిహత దీఫావా అఖ్లాగి రీవతి సిఫతక దీని హుకుంత హిమనే అఘోరిఫతే మీ ప్రోగ్రామ్కి జరియాయి తిబెఫ్న మీ ఫొతుగా হাদিস থাকা এই লিপিগানে ফিলাওয়ার তা ফাঁসিয়ে কামায় কোদাস করে বেনে প্রোগ্রাম ইনসার কলাবা মিহার গাডিং আগাড়ি হাতাবিশ মিনিট তে বিসুকুন্ত মি দিবে রাজ্যে কাটু
7: ফোনি কারণা
8: অনিকাস বাপ্পা হুট্টালি ফালকিয়ে লিবে হাস কান্দিয়ে ইতুর বমুন্নে
7: মাম্মা বাহাক
8: ইউপেন লিবে হিন্দু মা বনুং তোলে মুং এদা ইরু হিবে
7: জখম
9: ইয়া গদ্দুনু কমুলে কন্নুমা
8: রয়ফাওয়া আড়কুন সৌদিয়া বুন্নে
7: ಮಿಫದ ಅಸರುಗದ ರೀತಿ ವಾಹಕತ ದಿವಿರಾಜ್ಯಗಾಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಿಹಾರು ಅಡೋಸ್ವಾಲಿಫೇನೆ ದಿವಿರಾಜ್ಯಗಾಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವ್ವ
10: ಮಮ್ಮ ಅಳಗೊಂಡ್ ಮೇಣಮಣಿ ಅದೇ ತುರ ಕಿಯವ ದಿವಾಹಕ ಬುಣಿಮ ಮಮ್ಮ ವರಂಗ್ ಉಫಾ ವೆಜ್ಜೆ
2: ಬಪ್ಪ ಮೆತ್ತಬೆ ದರ್ಫುಣ್ಗೆ ಕಿಯೋಮ ಕುರಂಜೆ ಕೊಮ್ಮೆ ಕಮಿ ಕುರಂ ತಯಾರ ಅಬದೇಸ್ ಬಪ್ಪ ಮಮ್ಮ ಕುರ ಉಮ್ಮೇದಕ್ಕೆ ದರ್ಫುಣಕ್ಕೆ ಕಿಯವಾಗ ಮೊಳಮೀಹ ಕಮ್
10: ಇರಾದ ಕುರವಿಯ ಅಳ್ಗೊಂಡು ತಿಮ್ಮಿದ್ ಫುರಿಹಮ ಕೊತ್ತೇಣ
11: ಇಹಾರ ಮಿಹಾರುಗೆ ಫಿಲ್ಮ್ ತೋಗೆ ಹಿಗ್ಗೆ ಮಂಜರ್ ತಕ ಲವತೋಗೆ ತೆರಿಯ ಫೀನಾಲಮ
12: ಏ ಬಲಂ ಹಿರ ಲತೀಫಾ ಕೊಂತಾಕ ಗೊತ್ತತ ತಿ ಅಣ್ಣ ನೀ ಏ
6: ಬೆಮ್ಮಾನಿಕಿ

గడింగ్ రేగండే గారు జై మీ ద్వేరాచే గడు. అస్సలాము అలైకుం. దివ్యరాజ్య గాడుగ ఎమ్మెహా లొబ్బె తేహున్ తెరిన వరం ఉఫావిర్ వగుత్ కొలక ఎదము మీరేకే ఖియాలత్ దిబల షోయాక్ మీ బదల్ కురి కుడు ఎన్ను మీరే మీ బదల్ కొల్లి అడగండి ఐషత్ ఫినా ఫిరా ఫినా ఇరాజ్ కురవే ఎహున్ తెరిన కుడు హమ్మ ఖియాలత్ దిబల మీ ప్రోగ్రాము వరం అవహ బద్దల్ కొల్లాని దెన్ ఖియాలత్ దిబల మీ షోయకి ఎహున్ తెరింగే ఖియాలు ఎహున్ తెరిన్ దెకే గొయ్ అడు అహాలు మహ దివ్యరాజ్య గాడు